0: గారే గారే
1: గరపడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం పట్ల
0: గారే గారే
1: సూర కిందరది సూర్ ఎన్నాయా ఎక్క చతుర నార అమ్మ చోడగనే.